0: ఇప్పుడు వినండి బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన పరిదానం ఇచ్చితే ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పరిదానం ఇచ్చితే ఎన్ రాగ్ బిలహరి సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోచే వారెవరే, శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. శ్రీ అనిల్ కుమార్ అండ్ శ్రీ సాయి కుమార్ కంటిన్యూ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బ్రోచే వారెవరే ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎవరురా నిను వినా మిశ్రచాపుతాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Yavarura Ninuvina, in Rag Mohana set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పహాడి రాగంలో తిల్లానా మిశ్ర చాపుతాళం, లాల్గుడి జి జయరామన్ రచన.
1: శ్రీ సాయి కుమార్ అండ్ శ్రీ అనిల్ కుమార్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are going to listen compositions by Shyama Sastri, sung by Sri Modumudi Sudhakar, Sri B A Narayana, Dr K Saraswati Vidyarthi, Dr Dwaram Lakshmi, Kumari D Vardhini and Kumari Mandapaka Sarada, supported on violin by Sri Ampola Murali Krishna and Sri N C Madhav, on mridangam by Sri M L N Razu and Kumari Mandapaka Nagalakshmi.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్యామశాస్త్రి కీర్తనలు వింటారు. గానం శ్రీ మోదుమూడి సుధాకర్, శ్రీ బిఏ నారాయణ, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని, కుమారి మండపాక శారద. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ మరియు శ్రీ ఎన్సి మాధవ్ వయోలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మరియు కుమారి మండపాక నాగలక్ష్మి మృదంగం.
1: First listen to a varnam Dayanidhe in rag Begada set to Adithal.
2: Karyakramalo munduga Dayanidhe Begada raga varnam Adithalam.

0: You have heard too. Eswarajati, Kamakshi Padayugame, Indragi Yedukula Kambhoji, said to Mr. Chaputal.
1: ఇంతవరకు కామాక్షి పదయుగమే ఎదుకుల కాంబోజీ రాగ స్వరజతి విన్నారు మిశ్ర చాపుతాళం.

0: You have just heard to Swarajati, Rave Himagiri Kumari in Ragthodi set to Adithaal.
1: ఇంతవరకు రావి హిమగిరి కుమారి తోడిరాగ స్వరజతి విన్నారు ఆదితాళం.
0: కంక్లూడింగ్ ది ప్రోగ్రామ్ నౌ లిసన్ టు దేవి బ్రోవ సమయమిదే ఇన్ రాగ్ చింతామణి సెట్ టు ఆదితాళ్.
1: తర్వాత దేవి బ్రోవ సమయమిదే చింతామణి రాగం ఆదితాళం.

0: వార్థి, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని అండ్ కుమారి మండపాక శారద. సపోర్టెడ్ బై శ్రీ అంపోలు మురళీకృష్ణ అండ్ శ్రీ ఎన్సీ మాధవ్ ఆన్ వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు అండ్ కుమారి మండపాక నాగలక్ష్మి ఆన్ మృదంగం.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శ్యామశాస్త్రి కీర్తనలు విన్నారు. గానం శ్రీ మోదుముడి సుధాకర్, శ్రీ బిఏ నారాయణ, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని మరియు కుమారి మండపాక శారద. వాచ్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ మరియు శ్రీ ఎన్సీ మాధవ్ వయోలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మరియు కుమారి మండపాక నాగలక్ష్మి మృదంగం.
0: నౌ లిజన్ టు అన్నమాచార్య కీర్తనా.

0: Ragam 24/7 Anytime Indian Music. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.